కెరూబ్వరుండ ఉసస్ స్థానముల సిన్న శుద్ధ దేవదూతి అంత మవా పాలనే కరుణ సర్వవ్యాప్త సర్వ పరాక్రమ మహోత్తమ దేవి అల్హాన్సిట సదా కాలేట మహిమే వేవా సియలు స్వర్గముల వెడవాసే కరణ శుద్ధ దేవదూతి అంత ఉపహర్షే శుద్ధై శుద్ధై కియమిన్ దివారే దేఖి నొనవత్వా గాయనా కరన్నోయ తున్వన సహ దేవన ఇహల స్వర్గవల వెడవాసే కరణ ఒబగే శుద్ధ దేవదూత్యా దహస్వర దహసక్త దస దహసాత్మర దస దహసక్త వన దేవదూత సేనా వల్ స్వకీయ మహిమే ఫసగతా ఒబ వహన్సే ఇదిరియే వెద వెటమిన్ ఒబ వహన్సే శుద్ధై ఒబ వహన్సే శుద్ధై